0: చతుర గోళ క్యారా గోళ చతుర గోళ చతుర ఏక పేరు ఆయన గోళ బుల్లా చతుర బుల్లా
1: చతుర నార్.